తని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే పలుసని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే తల తల మను ముచ్చపు చెరగు సుర

అరగరికల వెంకటపతి కౌగిట, వెంకటపతి కౌగిట, గరగరికల వెంకటపతి కౌగిట, పరిమళములలో బచ్చనలు మరుని వింటి కమ్మని అంపదిరుల గురి తాకులిను.